సుఖాకరం సతాంగతి భజే సశక్తి సానుజం శచేపదే ప్రియానుజం వదంగ్రిమూలయే నరా భజంతి నమత్సర పతంతి నో భవర్ణవే వితర్కవేచి సంకులే వివిక్తవ